అది దాదరు నాక పర్లే నాక బాయికి లేక సాధుడు మొక్క సారి ప్రభు వీర ఇంత గుట్టు మళతి అప్పుడు గట్ట నాక వరి తన్న కదే బాహు పోలి రోడ్డు సైడ్ రోమియో చిట్టగాలతి कुत्र नाही पर दोघांची सवयी एकच हुंगत हुंगत जायची फरक एवढाच आहे की कुत्र्याच्या गळ्यामध्ये पट्टा असतो आणि याच्या कमरेला असतो आता ऐक पुढं आगे गाव देवी मुंबा देवी काळबा देवी चित्रा देवी अशा किती देव्या त्यांची नाही गणती अनुभूलेश्वर बाप देऊ गोडप देऊ

గరి బైన పాటి బంగళ చిత్రమైన లౌన్ దుర్బినిత ఆయన కత్తి మౌజు మనకి అగ చౌపటిచ్చ వాడు వరి మాన్ తచ్చి గర్ది భారీ భేళ పూరి గండె రివతావు భారతి అని కమల నెహ్రూ పార్క్ వరి కాలేజ్ పూరసారి.